ఆసిద వర కాంచన మయ మణిగణ సుధాం సులవ లాంఛిత నిజ మకుటం ఆసిద వర కాంచన మయ మణిగణ సుధాం సులవ లాంఛిత నిజ మకుటం వాసవ ముఖ సేవిత పదాబ్జయుగ వాంఛిత ఫలదాయక గుగ సగజం తనిరి సని సరి గమప సని పమరి సరి మరిత పమప గమప ని పమరి పమరి గ మప ని పమ ని ప మప ని సని పమ గమప ని ప ని మప పమప ని ని ప సని పరి సని bani ma bani ga ma bani za ni za ri ga mari tani za ri ri za ba ma ri za ni za ri ni za pani ma ri za ni pani za ni ba ma za ni ba ma ri ma ga ga